మరి సరిగ మహ గణపతి పని సరి స నిని బమ సరిగ మహ గణపతి నిత్త నిప్ప నిప్ప మరి సరి సమ సప సని